తని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే పలుసని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మను ముచ్చపు జరగు సురే.

తొట కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగమే తోట తోట కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగమే బట ఫలంబుని

పటఫలంబుని వన్నెల మోవికి ఉటకలలో నా గ్రుక్కిళ్ళో తెయ్యములల్లో నేరేళ్ళో పొయ్యనను రెడియు వెళ్ళో తెయ్యములల్లో.

గరికల వెంకటపతి కౌగిట వెంకటపతి కౌగిట గరగరికల వెంకటపతి కౌగిట పరిమళములలో భజనలు మరుని వింటి కమ్మని అంపవిరుల గురి తాకులినుప గుగ్గిళ్ళు.